శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్య, సఖ్య ఆత్మనివేదనం. ప్రభుంక కథ శ్రవణ గుణకీర్తన నామస్మరణ పాదసేవన అర్చన వందన దాస్యభావ సఖ్యభావ ఏం ఆత్మనివేదన నవధ భక్తి అటే. భక్తి శాశ్వత సుఖ దియే, ఏథిపైత ఏహా సర్వోపరి ఏం సర్వశ్రేష్ఠ. కార్యక్రమర పరవర్తీ కంఠశిల్పీ కేశవచంద్ర రౌత. శిల్పీ గాయ గోపాళకృష్ణ రచనారు.

ప్రచర్కులు గీతినాట్య మహిషమర్దిని, రచన కలి గోపాళ ఛోటరాయ, ప్రయోజన కలి నయన కిశోర మహంతి, సంగీత పరిచాళన కలి భువనేశ్వరీ మిశ్రా.